0: దీనిలా కట్టి పెంచాను తిని గిడిని పిక్కర్పించదు తిని గిడిని పిక్కర్పించదు
1: మో రాజా హు చుట్టిని పొని తిను రాణి ఉన్నే చుట్టి ఖాండు చుట్టి కహాని పొనౌలా పీసే స్వామి కరి కరి విషయ దిని కసు తిను ప్రాణి అప నచ్చాం న పర పర చాని చాని మన నచ్చిక అవకా కిన హుచ పాని పాని వైస ఠాంకి తిన గచ్చ అప సుస్నే పహోకి మన మిల సాతి మల రోజ్నే పహోకి.